తొడుపు తావరే హూవు తలదెంబు మాదేవికి చల్లిదరు మల్లిగేయ ఊ చల్లిదరు మల్లిగేయ తావరే ఊ తలదెంబు మాదేవికి చల్లిదరు మల్లిగేయ.